దుడిమయ నంబి బతుకు, దుడిమయ నంబి బతుకు, అదరలి దేవర హుడుకు, బాళలి బరువుదు బెళకు, నమ్మ బాళలి బరువుదు బెళకు, ఆగదు ఎందు.